శ్రీ అలపురుష మహాదేవకి, శ్రీ దేవపురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందజీ భగవాన్కి, విశ్వగురు మామండలేశ్వర యోగి రాజపరంపిత పరమేశ్వర పరం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యానంద భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన్ ధర్మకి. సెల్యూటేషన్ టు అలకూరిజీ సిద్ధి పీఠ పరంపర. మై అడోరేషన్ టు విశ్వగురుజీ సెల్ లోటస్ ఫీట్. రిస్పెక్టెడ్ డియర్ బ్రదర్ స్వామి అవతార్ పూరిజీ మహారాజ్, ఆల్ ద డివైన్ సన్యాసీస్, యోగీస్ అండ్ ఆల్ ద స్పిరిచువల్ సీకర్స్, ఎస్పిరెంట్స్, ద ఫాలోవర్ ఆఫ్ ది డివైన్ పాత్, ద హోలీ పాత్, ద లైఫ్ గోల్ జర్నీ ఫాలోవర్స్, హియర్ ద లివింగ్ లైట్ మహాప్రభు దీప్ సత్సంగ్ ఫౌండేషన్ స్ట్రిల్కి in Czech Republic and through the webcast. Many blessings all of you as well. The everyday is going, the Ganga is flowing, the Gyan Ganga. From Alakpuri Siddhipeet Parampara

శ్రీ అలపురుష మహాదేవకి, శ్రీదేవ పురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానంది భగవాన్కి, విశ్వగురు మామండలి శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యాన భారతీజీ మహారాజకి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.